0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి బంటురీతి కొలువియ్య వయ్య రామ, రాగం హంసనాదం, ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. శ్రీ అనిల్ కుమార్ అండ్ శ్రీ సాయి కుమార్ బిగిన్ దేర్ కాన్సర్ట్ with a composition of Tyagarajaswami, Banturiti Koluviyya Vayya Rama, in Rag Hamsanadam, set to Aditaal.

0: ఇప్పుడు వినండి బిలహరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన పరిదానమిచ్చితే ఖండచాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ పరిదానమిచ్చితే ఎన్ రాగ్ బిలహరి సెట్ టు ఖండచాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రోచే వారెవరే, శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. శ్రీ అనిల్ కుమార్ అండ్ శ్రీ సాయి కుమార్ కంటిన్యూ దేర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి బ్రోచే వారెవరే ఇన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోహన రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎవరురా నిను వినా మిశ్ర చాపుతాళం.
1: Now listen to a composition of Tyagarajaswami, Yavarura Ninuvina, in Rag Mohana, set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పహాడి రాగంలో తిల్లానా మిశ్రచాపుతాళం, లాల్గుడి జి జయరామన్ రచన.
1: శ్రీ సాయి కుమార్ అండ్ శ్రీ అనిల్ కుమార్ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ తిల్లానా ఆఫ్ లాల్గుడి జి జయరామన్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: You have just heard to Swarajati, Kamakshi Amba, Inrag Bhairavi, set to Miss Rajaputal.
1: ఇంతవరకు కామాక్షి అంబ భైరవిరాగ స్వరజతి విన్నారు మిశ్రచాపుతాళం.
0: నౌ లిసన్ టు ఎనదర్ స్వరజతి కామాక్షి పదయుగమే ఇన్రాగ్ ఎదుకుల కాంబోజీ సెట్టు మిశ్రచాపుతాళ్.

0: You have just heard to Swarajati, Rave Himagiri Kumari in Ragthodi, set to Adithaal.
1: ఇంతవరకు రావి హిమగిరి కుమారి తోడిరాగ స్వరజతి విన్నారు ఆదితాళం.
0: కంక్లూడింగ్ ది ప్రోగ్రామ్ నౌ లిసన్ టు దేవి బ్రోవ సమయమిదే ఇన్ రాగ్ చింతామణి సెట్టు ఆదితాళ్.
1: తర్వాత దేవి బ్రోవ సమయం.

0: విద్యార్థి డాక్టర్ ద్వారం లక్ష్మి, కుమారి డి వర్ధిని అండ్ కుమారి మండపాక శారద. సపోర్టెడ్ బై శ్రీ అంపోలు మురళీకృష్ణ అండ్ శ్రీ ఎన్సి మాధవ్ ఆన్ వయలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు అండ్ కుమారి మండపాక నాగలక్ష్మి ఆన్ మృదంగం.
1: రాగం ఛానల్లో మీరింతవరకు శ్యామశాస్త్రి కీర్తనలు విన్నారు. గానం శ్రీ మోదుముడి సుధాకర్, శ్రీ బిఏ నారాయణ, డాక్టర్ కె సరస్వతి విద్యార్థి, డాక్టర్ ద్వారం లక్ష్మి, కుమారి డి వర్ధిని మరియు కుమారి మండపాక శారద. వాద్య సహకారం శ్రీ అంపోలు మురళీకృష్ణ మరియు శ్రీ ఎన్సి మాధవ్ వయోలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజు మరియు కుమారి మండపాక నాగలక్ష్మి మృదంగం.
0: నౌ లిజన్ టు అన్నమాచార్య కీర్తనా.